జాందేహాత్ ఉబారు అమరేసా బేరియన్ సంగారు ప్రథమతరం భగవత గోతి అన్న బహురుకరం కవితా విదనాన్న కిషంజతా మత చిరత్రోచారు చూగోయ కబలే సుదారు కవిబాయి దోహరా జోనిజ బ్రహ్మ శోక శోకహ్యో జగమాహే జ్యోతి ప్రభు గోతి ఆయ హ అంత స్వర్గ గో జాహే.